0: What a lovely song there to start off this brand new edition, brand new month of Sangeeta Nilemo. Of course, that was Vandanamu Raghunandana, a composition that radiates humility, devotion and reverence. And the song really gently reminds us that true strength lies in surrender and gratitude. So the opening line itself, Vandanamu Raghunandana, you know, I bow to you in gratitude, Raghunandana, Lord Rama. And, you know, it just leaves behind a sense of peace, faith and inner stillness that lingers long after you heard that final note there of the song. This is Sangeeta Nilemo. Welcome to the airwaves of Lotus FM.
1: Shitty experience.
0: సంగీత నిలయం కార్యక్రమానికి మళ్ళీ ఒకసారి ఆదరమైన స్వాగతము, సుస్వాగతము శ్రోతృలారా. సంగీతం, సాహిత్యం, సంస్కృతిలో ఒక అందమైన ప్రయాణము. ఆ ప్రయాణమే మనము ప్రతి మంగళవారము 6 గంటల నుంచి 7 గంటల దాకా మీతో చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మనము ముందుకు సాగుదాము. ఇప్పుడు మీరు వినిపోతున్నారు మన తెలుగు పాఠం. దాని తర్వాత మనము కార్డెలియా కిస్టన్ గారితో ఒక చిన్న సందర్శనం చేస్తాను. 6:40కి మనము ఒక పాట తీసుకుని దాని అర్థం మీకోసంగా చెప్తాను. ఇప్పుడే వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళండి తెలుగు పాఠంతో.

0: సంగీత నిలయం తెలుగు పాఠానికి స్వాగతము. వెల్కమ్ టు ద తెలుగు లెసన్ ఆఫ్ సంగీత నిలయము. ప్రస్తుతము మనము ఈ పవిత్రమైన ఒక పక్షం జరుపుకుంటున్నాము, అది ఏంటంటే పితృపక్షం. సో ఈరోజు మన తెలుగు పాఠంలో ఈ పదాన్ని మనము నేర్చుకుందాము. ఏ పదం అంటే పక్షం అనే ఒక పదము. సిన్స్ ఇట్స్ ది ఆస్పిషియస్ అబ్జర్వెన్స్ ఆఫ్ పితృపక్ష టిల్ ది 10th ఆఫ్ అక్టోబర్, ఐ జస్ట్ థాట్ ఇట్ ఈస్ ఆప్ట్ టు నో ద ప్రొనౌన్సియేషన్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పక్షం. ఆల్రైట్, సో లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. లైక్ ఐ సెడ్, వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ the word paksham. If you look at this word, you can break it down into two or three syllables, but the apt way of breaking it down would be pa and ksham. Okay, so pa ksham, paksham. So when you put it together, it sounds like this: paksham, paksham. The ksha in this particular word is a compound letter which incorporates ka and sha vattu antamu, so it becomes ksha, paksham. All right, that is how you pronounce this word. Say it repeatedly and I'm sure you will definitely get it right. So what is the meaning of paksham? Paksham really means a period. All right, paksham anedi oka sandarbhani batti manamu artham chesukochu. So in this context of pitrupaksha or pitrupaksha, the way you call it, it's a period of a fortnight or 15 days. You could also say paksham means a side or a party or the one you favor. Adi kuda artham cheppochu manamu paksham ante. So you're probably supporting a person, or you're supporting the idea that is originating from a person or a context or a situation. That is paksham. But necessarily it is that period of fortnight, and that is the meaning of paksham. Let's look at some of the synonyms of paksham, because we said that we are supporting one's idea. You could say vaipu. Vaipu ante you're going towards or leaning towards the idea of that person, or you're supporting the idea of that person, so you can say vaipu. You can also say tarafu. Tarafu ante vaalla tarafuga nenu maatladutunnanu, I'm speaking on behalf of them. Why? Because you believe in them, you support them, you support the party, and that is why you are saying nenu aa tarafuna maatladutunnanu. You could also say anukulam. And why do you say anukulam? Because you find it convenient that you're supporting the idea, or you are trying to adopt the idea. All right, so those were the synonyms to the word paryaya padalu, to the word paksham. Let's look at vyatireka padalu, ante antonyms. So paksham is supporting. So what is opposition? Pratipaksham. Pratipaksham is opposition. That's an antonym to the word paksham. You could also say vyatirekam, because you do not perhaps like the idea. You would say, no, I would go against it. Vyatirekanga vellutanu. You could also say virodham, which also means against. So these are some of the antonyms to the word paksham. Now let's look at the usage of this word in five simple sentences. Nenu na snehituri paksham teeskuntanu. I will take my friend's side. The next sentence, ee vishayam pai rendu pakshalu unnai. There are two sides to this issue. The next sentence, upadhyayudu ఏ పక్షం తీసుకోలేడు. ద టీచర్ కెన్నాట్ టేక్ ఎనీబడీస్ సైడ్. పితృపక్షం సమయంలో చాలా మంది తమ పూర్వీకులను స్మరిస్తారు. డ్యూరింగ్ పితృపక్ష మెనీ పీపుల్ రిమెంబర్ అండ్ ఆనర్ దేర్ ఆన్సెస్టర్స్. అక్టోబర్ 10 వరకు పితృపక్షం ఆచరించ పడుతుంది. పితృపక్ష విల్ బి అబ్జర్వ్డ్ టిల్ ద 10th ఆఫ్ అక్టోబర్ 2026. దిస్ వాజ్ ఫైవ్ సింపుల్ సెంటెన్సెస్. ఆఫ్ కోర్స్ యూ మైట్ నో మెనీ అదర్. లెట్ మీ నో, డ్రాప్ అ వాయిస్ నోట్ 0716137803. యూ కెన్ ఆల్సో లిసన్ టు ద పాడ్కాస్ట్ ఆఫ్ this lesson. www.lotusfm.co.za.
1: You're listening to Sangeetha Nilayamu. Tuesdays, 6 to 7 p.m.
0: Welcome back once again. It's a time now for a folk song. Ippudu manamu oka Telangana Janapada Sangeetha ప్రపంచానికి కాలు పెట్టుదాము. ఈరోజు మీరు వింటూ ఉన్నారు ప్రేమిలో అనే ఒక జానపద గీతం. ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ దిస్ వన్. లాట్స్ ఆఫ్ బీట్స్ ఇన్ దిస్ సాంగ్, లాట్స్ ఆఫ్ వైబ్ ఇన్ దిస్ సాంగ్, అండ్ ఆన్ ద అదర్ సైడ్ విల్ హ్యావ్ ద ఇంటర్వ్యూ.

0: That was Bangaru Rangula Chiluka, a song that captures the innocence, warmth, and playful charm of love. Its gentle melody and a kind of vivid imagery leaves us with a feeling of nostalgia. In the voices of S.P. Balasubramaniam and P. Sushila, you couldn't expect anything less but moments filled with affection, joy, and timeless romance. That was in our, you know, old classic blockbuster segment. Stay tuned with me here on Sangeetha Nilayamu. Ippade vachestanu ekkada velakandi oka chinna viramam tarvata. Marukasari Adaramayana Swagatamu. We just had that energetic, I think it was beyond energetic and positive interview with Cordelia Kistenji. If you want to re-listen to that interview, all you need to do is log on to www.lotusfm.co.za. Click on the podcast tab and you can take a listen to all of the interviews that have been done in the past, including the Telugu lesson, Mariyu Mana Telugu Oka Paata Dani Artham. All of that, you can get it right there. So do take a look at the podcast page. Maybe you could learn more words than you anticipate, perhaps, and understand meanings of songs in a much better light. I'll be back with you with our mid-80s to 2000s blockbuster.
1: You're listening to Sangeetha Nilayamu.
0: ఇప్పుడు మనము వినపోతున్నాము ఒక పాట. దీని పేరు సందే పొద్దు మేఘం. సో సందే పొద్దు అంటే ఈవినింగ్ టైం. ఈవినింగ్లో ఒక్కొక్కసారి మేఘాలు వస్తాయి, యూనో, కైండ్ ఆఫ్ బ్లాక్ క్లౌడ్స్ కమ్ టుగెదర్. సో దాని గురించి ఈ ఒక్క పాట ఇప్పుడు మనము వినపోతున్నాము. మనసులను హాయిగా తాకే రాగాలతో నిండిన ఈ మధురమైన గీతం ప్రేమ, స్నేహము, ఆనందము ఇవన్నీ అందంగా ఆవిష్కరిస్తుంది. మనం ఇప్పుడు వినపోతున్నాము సంధే పొద్దు మేఘం, నాయకుడు చలనచిత్రం నుంచి.